ప్రసాద్ సత్యమృతాకర్ కో రాకమాయ దే ప్రసాద్ సుగంధన్ లాభ తదికోసరం గత పావాయ దే ప్రసాద్ ప్రసాద్ సుఖమందర్ సతాయ సుధామణి అందర్ దే ప్రసాద్ గ్రహ సాంగ సుఖ వసనాభ్యాసమరసన దే ప్రసాద్ రాంగ రాస పో నాన సదాత్యమంజో దే ప్రసాద్ పాఠ పటం బరాడా మతి

సాధక సంగనాయి కదుక ఆలయ దర్శన పేరుతో తినేసాగ సంకలోకతార సాగ సంగనకు పరిహార సాధక సంగ్రతరమిలా జోయిచోయి పరపావ సాగ సంగ పార్వం సాధ్రవ సనాను.